ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పిఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన సురక్షితమైన అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పిఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు నేచురల్ గ్యాస్ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పిఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పిఎన్జీ కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పిఎన్జీ గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాలపరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. భారతదేశంలో తమ పెట్టుబడులను భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. న్యూఢిల్లీలో జపాన్ ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ ఆయన, శాంతి, పురోగతి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శ్రేయస్సు అనే ఉమ్మడి ఆకాంక్షలపై ఆధారపడిన భాగస్వామ్యాన్ని ఇరుదేశాలు పంచుకుంటున్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 27.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని, అలాగే భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా జపాన్ 5వ అతిపెద్ద వనరుగా ఉందని మంత్రి చెప్పారు.

0: மும்பை அகமதாபாத் ஹைஸ்பீட் ரயில் ப்ராஜெக்ட், ఢిల్లీ అహ్మదాబాద్ బెంగళూరు చెన్నైలలో జపాన్ సహకారంతో నడుస్తున్న మెట్రో వ్యవస్థలు, అలాగే 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 11 జపాన్ పారిశ్రామిక టౌన్షిప్లను ఉదహరిస్తూ భారత్ జపాన్ భాగస్వామ్య ఫలితాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. 2005-2022 మధ్య కాలంలో భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలియజేశారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో సగానికి పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: And pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: Kendra Home Mantri Amit Shah ee roju sayantram 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటా. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాల పరిమితిని మరో 5 పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 కాల పరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 82,500 రూపాయలు రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతారంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బరాన్లో మంత్రి 1,258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13,461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవిక ద్వారా 32 లక్షల మంది లఖ్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటివరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5-15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు

0: బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 ఏళ్ల వారికి 1 ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత షెట్లర్లు అద్భుత విజయాలు సాధించారు. పురుషుల సింగిల్స్లో లక్ష్యాసేన్ తొలి రౌండ్లో ఆస్ట్రియాకు చెందిన కొలిన్స్ ఫిలిమోన్ను ఓడించగా భారత జోడీ ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను, భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి చెన్నై వానులు 800.1 ఎఫ్ఎం గోల్డ్ అలవిరిసై. నేరం 7:15.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை எஃப்எம் கோல்டு 100.1.
1: நேயர்களை கேட்கலாம் திரை இசை.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండకు స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో శ్రీ చిర్రావూరు మదన్మోహన్ గారి స్వీయ కవితలు ఇంకా పాటలు విందాం. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన శ్రీ రామదాస్ కీర్తన విందాం. సంగీతం కేవీ మహదేవన్.

0: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ చిర్రావూరు మదన్ మోహన్ గారి స్వీయ కవితలు విందాం.
1: పుస్తకం పుస్తకం హస్తభూషణం అందించు మదికి అది పోషణం. పుస్తకం హస్తభూషణం అందించు మదికి అది పోషణం. హృదయానికి అది ప్రతి ఉదయం కలిగించు తీరు అభ్యుదయం. హృదయానికి అది ప్రతి ఉదయం కలిగించి తీరు అభ్యుదయం. పుస్తకం హస్తభూషణం అందించు మదికి అది పోషణం. పుస్తకం హస్తభూషణం అందించు మదికి అది పోషణం. మస్తకాలకు విందులనిచ్చే పుస్తకం మహిళ తరగని పెన్నిధి మనకు పుస్తకం. మస్తకాలకు విందులనిచ్చే పుస్తకం మహిళ తరగని పెన్నిధి మనకు పుస్తకం. కులమత జాతుల జోలికి పోనిది కళ్లకు కనపడి మేలు చేయినది. కులమత జాతుల జోలికి పోనిది కళ్లకు కనపడి మేలు చేయునది. ఎన్నో రీతులు ఎన్నో సూక్తులు బోధించే ఓ నేస్తం. ఎన్నో నీతులు ఎన్నో సూక్తులు బోధించే ఓ నేస్తం. తుది వరకు ఈ భువిలోన మరణం లేనిది పుస్తకం. తుది వరకు ఈ భువిలోన మరణం లేనిది పుస్తకం. ఇది లేని ఇల్లు ఓ ఇల్లే కాదు. ఇది లేని ఇల్లు ఓ ఇల్లే కాదు. ఆ ఇంటి వాసులు మనుషులే కారు. ఆ ఇంటి వాసులు మనుషులే కారు. పుస్తకాలతో రోజూ కాస్త సమయం గడిపి చూడండి. పుస్తకాలతో రోజూ కాస్త సమయం గడిపి చూడండి. ఆనందంతో విజ్ఞానాన్ని కలిపి మదిని పొందేయండి. ఆనందంతో విజ్ఞానాన్ని కలిపి మదిని పొందేయండి. పుస్తకం హస్తభూషణం అందించు మదికి అది పోషణం. పుస్తకం అనే చిరుదీపం మన అజ్ఞానాంధకారములను భావతిమిరాంధకారములను బాపేటి ఓ దీపస్తంభం. పుస్తకం అనే చిరుదీపం మన అజ్ఞానాంధకారములను భావతిమిరాంధకారములను బాపేటి ఓ దీపస్తంభం. నిశ్శబ్దానికి ఒంటరితనముకు వారధులే ఇల పుస్తకం. నిశ్శబ్దానికి ఒంటరితనముకు వారధులే ఈ పుస్తకం. బాధల మెదడుకు చక్కని మేతై ఆకలి మనసుల పాలిట ఊరటై. బాధల మెదడుకు చక్కని మేతై ఆకలి మనసుల పాలిట ఊరటై. బాధల మెదడుకు చక్కని మేతై ఆకలి మనసుల పాలిట ఊరటై. ఇంటా బయట ఎక్కడ ఉన్నా పయనిస్తున్నా పరుండి ఉన్నా. ఇంటా బయట ఎక్కడ ఉన్నా పయనిస్తున్నా పరుండి ఉన్నా. పుస్తకాలతో మన సంపర్క

కలిగించి తీరు సార్థకం. పుస్తకాలతో మన సంపర్కం కలిగించి తీరును సార్థకం. పుస్తకం హస్తభూషణం, అందించు మదికి అది పోషణం. పుస్తకం హస్తభూషణం, అందించు మదికి అది పోషణం. హృదయానికి అది ప్రతి ఉదయం, కలిగించి తీరు అభ్యుదయం. హృదయానికి అది ప్రతి ఉదయం, కలిగించి తీరు అభ్యుదయం. పుస్తకం హస్తభూషణం, అందించు మదికి పోషణం. పుస్తకం హస్తభూషణం, అందించు మదికి అది పోషణం. నడక సాగించు ప్రతిరోజు కాసేపు నడక, దూరమై పోగలదు రోగాల పడక. సాగించు ప్రతిరోజు కాసేపు నడక, దూరమై పోగలదు రోగాల పడక. నడవరా నీవు రోజుకో మైలు, చేయురా నీకది తుదిదాకా మేలు. నడవరా నీవు రోజుకో మైలు, చేయురా నీకది తుదిదాకా మేలు. ఆరోగ్యమన్నది నీతోనే ఉండు, వృద్ధాప్యమొచ్చినా ఉత్సాహమే మెండు. ఆరోగ్యమన్నది నీతోనే ఉండు, వృద్ధాప్యమొచ్చినా ఉత్సాహమే మెండు. కాళ్ళార నడిచేటి కార్మికులకంతా వైద్యులను వెతకొద్దు జీవితం అంతా. కాళ్ళార నడిచేటి కార్మికులకంతా వైద్యులను వెతకొద్దు జీవితం అంతా. నడక నాపకుండా నడిచి చూడు రోజు, వైద్యుడన్నవాడు బెదురు నీకు. నడక నాపకుండా నడిచి చూడు రోజు, వైద్యుడన్నవాడు బెదురు నీకు. నడక నొదలకుండా బ్రతికి చూడు, వైద్యశాలకు మూడు నీ వల్ల కీడు. నడక నొదలకుండా బ్రతికి చూడు, వైద్యశాలకు మూడు నీ వల్ల కీడు. రోజుకో యాపిలు వదలక తినిచూడు, వైద్యుడన్నవాడు నీ దరికి రాడు. రోజుకో యాపిలు వదలక తినిచూడు, వైద్యుడన్నవాడు నీ దరికి రాడు. అన్నదో సామెత ఆంగ్ల భాషలోన అందరా సామెతను ఆదరించారు. అన్నదో సామెత ఆంగ్ల భాషలోన అందరూ ఆ సామెతను ఆదరించారు. ముందడుగు వేసేటి నీ నడక చూసి మూసుకోవాలిరా ప్రతి ఫార్మసీ. ముందడుగు వేసేటి నీ నడక చూసి మూసుకోవాలిరా ప్రతి ఫార్మసీ. అందరికీ జగతిలో వాకింగ్ అన్నది వ్యాయామములకంతా కింగ్ అయ్యింది. అందరికీ జగతిలో వాకింగ్ అన్నది వ్యాయామములకంతా కింగ్ అయ్యింది. రక్తపోటు మధుమేహం దూరమూట ఖాయం, నిద్రాజీర్ణముతో పాటు మేని మెరుగులే ధ్యేయం. రక్తపోటు మధుమేహం దూరమూట ఖాయం, నిద్రాజీర్ణముతో పాటు మేని మెరుగులే ధ్యేయం. తుది వరకు వదలొద్దు ఎన్నడూ నడక, దరిరాక ప్రతి వ్యాధి ఎక్కువరా అటక. తుది వరకు వదలొద్దు ఎన్నడూ నడక, దరిరాక ప్రతి వ్యాధి ఎక్కువరా అటక. అందుకే వదలొద్దు జీవితాన నడక, పారిపోవు చూడు రోగాల పడక. అందుకే వదలొద్దు జీవితాన నడక, పారిపోవు చూడు రోగాల పడక. సాగించు ప్రతిరోజు కాసేపు నడక, దూరమై పోగలదు రోగాల పడక. సాగించు ప్రతిరోజు కాసేపు నడక, దూరమై పోగలదు రోగాల పడక, రోగాల పడక. విజయం ప్రత్యర్థులను శత్రువులను ప్రేమించునోరు విజయులు. బంధుమిత్రులు ద్వేషించువారు తప్పక ఇళ్లలో మూర్ఘులు. ప్రత్యర్థులను శత్రువులను ప్రేమించునోరు విజయులు. బంధుమిత్రుల ద్వేషించువారు తప్పక ఇళ్లలో మూర్ఘులు. సాధించి తీరు కృషి వలులదే ఉత్తమమైన జీవనం. సాధించలేని సోమరి జీవితం వాసన లేని పుష్పం. సాధించి తీరు కృషి వలులదే ఉత్తీర్ణమైన జీవితం. సాధించలేని సోమరి జీవితం వాసన లేని పుష్పం. విజయం పొందిన మానవ మనుషులు ఆనందానికి చేరిక. అపజయాలలో మునిగిన మనసుకు తీరదు ఎన్నడూ కోరిక. విజయం పొందిన మానవ మనసులు ఆనందానికి చేరిక. అపజయాలలో మునిగిన మనసుకు తీరదు ఎన్నడూ కోరిక. విజయమును వెదికి వెళ్ళేవారిని జయం వహించుట తథ్యం. విజయం కోసం సాధన లేని మానవ దరికి రాదది తథ్యం. విజయమును వెదికి వెళ్ళేవారిని జయం వహించుట తథ్యం. విజయం కోసం సాధన లేని మానవ దరికి రాదది తథ్యం. కృషి వలుడికి అవకాశాలు అనేక ఉందని తెలుసుకో. కృషిహీనునికి ఉన్న అవకాశం చేయిజారునని తెలుసుకో. కృషిహీనునికి ఉన్న అవకాశాలు చేయిజారునని తెలుసుకో. బంధుప్రీతి శాంతి ప్రేమతో కలిగే విజయమే ఐశ్వర్యం. బంధుప్రీతి శాంతి ప్రేమతో కలిగే

0: விஜயமே ஐஸ்வர்யம், துவேஷாசூய அசாந்தித்தோட ஒச்சு ஐஸ்வர்யம் அபஜயம். துவேஷாசூய அசாந்தித்தோட ஒச்சு ஐஸ்வர்யம் அபஜயம். ஸ்திர மனசுதோ உன்னதானித்தோ திருப்தி பொந்துட்டே விஜயம். ஸ்திர மனசுதோ உன்னதானித்தோ திருப்தி செந்துட்டே விஜயம். அஸ்திர செஞ்சல உதாசீனத்தோ வியவஹரிச்சுட்டே அபஜயம். அஸ்திர செஞ்சல உதாசீனத்தோ வியவஹரிச்சுட்டே அபஜயம். ప్రతిరోజు పెంపొందించే జ్ఞానదృష్టి విజయం. ప్రతిరోజు పెంపొందించే జ్ఞానదృష్టి విజయం. సంకుచితంగా ఆలోచించే ప్రతి దృష్టి అపజయం. సంకుచితంగా ఆలోచించే ప్రతి దృష్టి అపజయం. స్వేచ్ఛను కలిగి స్వాతంత్రంతో పనులు చేసిన విజయం. స్వేచ్ఛను కలిగి స్వాతంత్రంతో పనులు చేసిన విజయం. చేతులు కట్టుకు చెప్పిన పనులను చేసిన వారికి అపజయం. చేతులు కట్టుకు చెప్పిన పనులను చేసేవారికి అపజయం. ప్రశంస విమర్శ ద్వంద్వ ప్రవృత్తుల చలించకుండుట విజయం. ప్రశంస విమర్శ ద్వంద్వ ప్రవృత్తుల చలించకుండుట విజయం. పొగడ్తలకు పొంగి విమర్శలకు కృంగి చరించువానిది అపజయం. పొగడ్తలకు పొంగి విమర్శలకు కృంగి చరించువానికి అపజయం. వెరపుకు ఎన్నడు వెరవనివాడే ఇలలో పొందును విజయం. వెరపుకు ఎన్నడూ వెరవనివాడే ఇలలో పొందును విజయం. అవరోధాలకు వెరచినవాడు పొందితీరును అపజయం. అవరోధాలకు వెరచినవాడు పొందితీరును అపజయం. బుద్ధి కుశలత జ్ఞాన వివేకం కలిగిన కలుగును విజయం. బుద్ధి కుశలత జ్ఞాన వివేకం కలిగిన కలుగును విజయం. బుద్ధి కుశలత లోపిస్తే కలిగే తీరుడు అపజయం. బుద్ధి కుశలత లోపిస్తే కలిగే తీరుడు అపజయం. కలిగే తీరును అపజయం.
1: ఇంతవరకు శ్రీ చిర్రావూరు మదన్మోహన్ గారి స్వీయ కవితలు విన్నాం. రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో మహిళాభివృద్ధికి కందుకూరి సేవలు శ్రీ పి బాబుగారి ప్రసంగం ప్రసారమవుతుంది.

0: సత్యం శంకరమంచివారి అమరావతి కథలు ధారావాహిక ఆగస్టు 31వ తేదీ నుండి ప్రతి సోమవారం ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాము. శ్రోతలు తప్పక విని ఆనందించగలరు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం. గానం శిష్ల శారద.

మన భారత ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకం గురించిన కొన్ని వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ఇది చిన్న సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వృద్ధాప్య పెన్షన్ పథకం. ఈ పథకం ద్వారా 60 సంవత్సరాలు నిండిన అర్హులైన రైతులకు ప్రతి నెల 3,000 రూపాయల కనీస పింఛన్ లభిస్తుంది. ఇందుకోసం 18 నుండి 40 సంవత్సరాల వయసు గల రైతులు ఈ పథకంలో చేరి తమ వయస్సును బట్టి ప్రతి నెలా సూచించబడిన మొత్తాన్ని తమ వంతుగా ఖాతాలో జమ చేయవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తం రైతుల ఖాతాలో జమ చేస్తుంది. 60 సంవత్సరాలు నిండిన తర్వాత పింఛనుగా కొంత మొత్తం నెల నెలా అందించబడుతుంది. అర్హులైన రైతులకు ఆధార్ కార్డ్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా పిఎం కిసాన్ ఖాతా వివరాలు తప్పనిసరిగా ఉండాలి. మరిన్ని వివరాలను ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లో పొందగలరు.

కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్ర గీతాలు విందాం. ముందుగా సీను చిత్రానికి గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి.

0: సత్యం శంకరమంచివారి అమరావతి కథలు ధారావాహిక ఆగస్టు 31వ తేదీ నుండి ప్రతి సోమవారం ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాము. శ్రోతలు తప్పక విని ఆనందించగలరు.
1: ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6 నుంచి 8% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిలా తనిషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. దేశ ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది 6 నుంచి 8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ది, తయారీ రంగంపై బలమైన దృష్టి అనే 4 ప్రధాన మూల స్తంభాల ఆధారంగా ఈ వృద్ది నడుస్తోందని మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ పెట్టుబడుల సదస్సు 2026 ప్రసంగిస్తూ ఆయన, భారత్ ప్రతి సంవత్సరం సుమారు 130 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెడుతోందని, దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు కీలకమైన భాగమని అన్నారు.
1: We have been growing at a very sustained pace of 6 to 8% growth band with moderate under control inflation, with very good balance sheet, and making sure that the entire country grows together. This is possible because of the 4 pillars of our growth story: investment in social, digital and physical infrastructure.
0: దేశంలోని రైల్వే నెట్వర్క్ లో ఈనాడు 99.6% విద్యుదీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో సుమారు 38,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు అదనంగా నిర్మించామని, అలాగే 162 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టామని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల భాగస్వామ్యం ఉమ్మడి వృద్ధి సాంకేతికతలపై ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రం ఇప్పుడు దేశంలోని మొదటి 3 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 96 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, 35,000కు పైగా భారీ పరిశ్రమలు, 22,000కు పైగా స్టార్టప్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతున్నాయని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు.

ఈ ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఉన్నారు. 2022లో స్థాపించిన ఐఎస్ఎంఆర్ భారత్ సింగపూర్ మధ్య ఒక కీలకమైన ఉన్నత స్థాయి ఆర్థిక వేదిక. ఇది అధునాతన తయారీ, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, ఆరోగ్య సంరక్షణ, వైద్యం, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత అనే 6 ప్రధాన విభాగాల కింద పురోగతిని సమీక్షించడానికి, కొత్త సహకార రంగాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. ఈ విభాగాల కింద సాధించిన పురోగతి ఆధారంగా ముందుకు సాగడానికి, భారత్ సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి 4వ ఐఎస్ఎంఆర్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన, అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు నేచురల్ గ్యాస్ ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పీఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పీఎన్జీ గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాలపరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతా రంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2025-27 బ్యాచ్ ట్రైనీ అధికారులనుద్దేశించి ప్రసంగిస్తారు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో రేపు జరగనున్న 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల ప్రొఫెషనల్ కోర్స్ 2వ విడత ముగింపు వేడుకలకు కూడా ఆయన హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక హోటల్లో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 6 గాయపడ్డారు. ఫైర్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ 5 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయని, 3వ అంతస్తు నుండి దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాధాకృష్ణన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దుర్ఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మిక్స్డ్ డబుల్స్ లో భారత్ కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. వీరు మకావుకు చెందిన లియాంగ్ వెంగ్చి జోడీపై 21-11, 21-11 తేడాతో

0: ఘన విజయం సాధించారు. ఈ జోడీ తదుపరి రౌండ్లో చైనాకు చెందిన చెన్ఫాంగ్ గువో జిన్వా జంటతో తలపడుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6 నుండి 8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిలా, తనిషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి చెన్నై వానులు నూరుపుల్లి 1 FM గోల్డ్ అలవిరిసై నేరం 12:40.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை FM கோல்டு 100.1.
1: இனி கேட்கலாம் மெல்லிசை. முதலில் பாரதியார் வரிகளில் TR பாப்பா, இசையில் சி சரோஜா, சி லலிதா ஆகியோர் பாடிய பாடல்.

శ్రోతలకు నమస్కారం. మధురమైన ఈ సమయానికి స్వాగతం. 2-3 దశాబ్దాల పాటు ప్రేక్షకులను నవ్వుల జల్లుల్లో తడిపిన నట ప్రముఖులు, తెలుగుతెర హాస్యనటులు శ్రీ పద్మనాభం. నేటి మన మధురమైన సమయంలో నటనతో పాటుగా చిత్రాలను కూడా నిర్మించి విజయాలు ప్రశంసలు కూడా పొందిన అలనాటి చలనచిత్ర ప్రముఖులు శ్రీ పద్మనాభం గారి జీవిత విశేషాలతో చక్కని పాటలు వినిద్దాం. ముందుగా శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రానికి టిఎం సౌందరరాజన్ పాడిన వేటూరి సాహిత్యం విందాం. సంగీతం ఎస్పి కోదండపాణి.

మోరిని యముడు అరే లంకకు ఎత్తుకు పోతే సీతం మోరిని యముడు అరే లంకకు ఎత్తుకు పోతే కర్ణుడు వచ్చాడంట కుంభకర్ణుని తన్నాడంట కర్ణుడు వచ్చాడంట కుంభకర్ణుని తన్నాడంట కిట్టయ్య శూర్పణక ముక్కు చెవులు కోసేసే హనుమంతుడితో చెప్పి దారుమందంట ఆమైన హనుమంతుండు రావణుని పిలగా పట్టి దబ దబ దబ దబ దబ మంట

గుడ్డు అర ఎలిక మింగుతాదంట ఏనుగు పెట్టిన గుడ్డు అర ఎలిక మింగుతాదంట కోతికి పుట్టిన నక్కే ఆ కోట లేలుతాదంట కోతికి పుట్టిన నక్కే ఆ కోట లేలుతాదంట சந்தமாவ குடிசைக்கே சீமலை குருதாயண்ட ஆகாசம் சில்லுபடி அக்கி குருத்தாதண்ட சூரேடு குடுகுனு பட்டி கொர்ரெல்லி காத்தாதண்ட பில பில பில பில பில மண்ட

శ్రీ బసవరాజు వెంకట పద్మనాభరావు, అదే పద్మనాభం గారు, కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో శ్రీమతి శాంతమ్మ బసవరాజు వెంకట శేషయ్య దంపతులకు 1931 ఆగస్టు 20వ తేదీన జన్మించారు. వీరి తండ్రి తాతలు కరణీకం చేసేవారట. చిన్నతనం నుంచే పాటలు పద్యాలు అంటే ఆసక్తి కలిగిన పద్మనాభం గారు 3వ ఏట నుంచే శాస్త్రీయ సంగీతం వంటివేవి

తెచ్చుకోకుండానే చిన్న చిన్న పాటలు పద్యాలు పాడేవారట. మరి ఇంకా రేడియో కూడా అంతగా ప్రాచుర్యంలోకి రాని ఆ రోజుల్లో పద్మనాభం గారు పాటలు ఎక్కడ విన్నారు, ఆసక్తి ఎలా ఏర్పడింది, ఈ విశేషాలన్నీ ఈ పాట విన్నాక తెలుసుకుందాం. మాధవపెద్ది సత్యం, ఎల్లారీశ్వరి పడిన అప్పలాచార్య సాహిత్యం విందాం. సంగీతం ఎస్పి కోదండపాణి, చిత్రం జాతకరత్న మెడతం భట్లు.

1934-35 సంవత్సరాల్లో గ్రామ్ఫోన్ బాగా వాడుకలో ఉండేది. ఆ రోజుల్లో ప్రముఖ గాయకులైనటువంటి శ్రీ కపిలవాయి రామనాథ శాస్త్రి గారు, శ్రీ వేమూరి గగ్గయ్య గారు పాడిన పాటలన్నీ కూడా రికార్డులుగా వచ్చేవి. ఆ గ్రామంలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారింట్లో గ్రామ్ఫోన్ ఉండేదట. మన పద్మనాభం గారు ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారింటికి వెళ్ళి ఈ పాటలన్నీ విని, విన్నది విన్నట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా మళ్ళీ పాడేవారట. కేవలం వినికిడితోనే ఇలా బోల్డ్ అన్ని పాటలు ఆ 3-4 సంవత్సరాల వయసులోనే పాడేవారు.

అన్నారు పద్మనాభం. గొంతులు మాత్రమే వినిపిస్తున్నాయి, మనుషులెక్కడా కనిపించట్లేదేంటి అని మన ముళ్ళపూడి వారి బుడుగుల బోల్డంత ఆశ్చర్యపడిపోయేవారట కూడాను. సరే, మరో పాట విన్నాక ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం. బొబ్బిలి యుద్ధం చిత్రానికి పిబి శ్రీనివాస్, ఎస్ జానకి పడిన పాట విందాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం ఆరుద్ర.

పద్మనాభం గారి తండ్రి వెంకటశేషయ్య గారు కూడా రంగస్థల నటులే. ఓసారి చింతామణి నాటకం వేయాలనే ప్రయత్నంలో ఆ నాటకంలోని పాత్రలన్నిటికీ నటులు దొరికారు, కానీ కృష్ణుడి వేషానికి తగిన నటులు దొరకలేదట. అప్పుడు వెంకటశేషయ్య గారు, మన పద్మనాభం ఉన్నాడు కదా, చక్కగా పాటలు పద్యాలు కూడా పాడుతున్నాడు అని పద్మనాభం గారికి ఆ వేషం అప్పగించారట. మరి పద్మనాభం గారు ఏం చేశారో ఈ పాట విన్నాక తెలుసుకుందాం. ఎం సత్యం వసంత పడిన, దాశరథి సాహిత్యం విందాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, చిత్రం పూలరంగడు.

ఆ రోజుల్లో నాటకాలు రాత్రి సమయంలోనే వేసేవారు. అన్నీ పెద్ద పెద్ద నాటకాలే కాబట్టి నాటకం పూర్తయ్యేసరికి తెల్లగా తెల్లవారిపోతుంది కూడా. మరిక ఈ చింతామణి నాటకం కూడా అలాగే రాత్రి మొదలెడితే కృష్ణుడి పాత్ర సమయం వచ్చేసరికి తెల్లవారుజాము 4 గంటలైందట. చింతామణి నాటకంలో కృష్ణుడి పాత్ర చివరిలోనే వస్తుంది. మరి ఇక మన కృష్ణుడు వేషం వేసుకొని అమ్మ ఒళ్ళో చక్కగా భజ్జుని నిద్రపోతున్నాడట. మరి పద్మనాభం గారి వయస్సు అప్పటికి 5 సంవత్సరాలైనాయే. మరిక ఈ చిన్ని కృష్ణుడిని బుజ్జగించి రంగస్థలం మీదకి పంపగానే ప్రేక్షకుల చేత వన్స్ మోర్ అనిపించుకుంటూ పద్యాలన్నీ 1కి 2 సార్లు పాడి వెండి కప్పుని బహుమతిగా పొందారట. సరే మరో పాట వినేద్దాం.

ఊలమ్మో చీకట్లో చూసిందేదో ఊలమ్మో గైరమ్మో కేవ్వంటూ అరిచిందయ్యో హటకే హటకే హటకే అది బతికే బతికే బతికే

ಚಮಚಕ ಹೊಲೆ ಮಗ ಚಮಚಕ ಹೊಲೆ ಮಗ ಬಲೆ ಬಲೆ ಬಲೆ ಬಲೆ ಬಲೆ. ವಿನ್ನಪಾಠ ಪೀಠಾಪುರಂ ಘಂಟಸಾಲ ಪಾಡಿನ ಕೊಸರಾಜು ಸಾಹಿತ್ಯಂ ಚಿತ್ರಂ ಅವೇ ಕಳ್ಳು. పద్మనాభం గారు కృష్ణుడిలాగానే వాళ్ళ అన్నయ్య సుదర్శనం గారితో కలిసి బోల్డ్ అంత అల్లరి కూడా చేసేవారట. ఆ రోజుల్లో సినిమా థియేటర్లు తక్కువ, టెంట్ వేసి సినిమాలు ప్రదర్శిస్తూ ఉండేవారు. మన పద్మనాభం గారు ఆ చిన్న వయసులోనే అన్నయ్యతోనూ స్నేహితులతోనూ కలిసి ద్రౌపది వస్త్రాపహరణం, కృష్ణ ప్రేమ వంటి బోల్డ్ సినిమాలు చూసేశారట. అలాగే బావిలో దిగి ఈతలు కొట్టడం, ఈత నేర్చుకోవడానికి బెంట్లు నడుముకి కట్టుకుని చెరువులో దిగడం వంటి చిలిపి పనులెన్నో సోదరునితో కలిసి చేశానని తన ఆత్మకథలో వివరించారు. మరి ఇలా సినిమాలు ఈతలు అంటూ తిరుగుతూ ఉంటే ఇంట్లో వారు ఊరుకుంటారా? ఏం చేశారో ఈ పాట విన్నాక తెలుసుకుందాం.

వెలుగునీడలు చిత్రానికి ఘంటసాల మాధవపెద్ది పాడిన పాట విన్నాం. సంగీతం పెండ్యాల, సాహిత్యం శ్రీశ్రీ. బళ్ళ ఉపాధ్యాయులు కూడా వీళ్ళు ఎలాగో కష్టపడి 5వ తరగతి పూర్తి చేశారు. వీళ్ళకి చదువు కంటే పాటలు పద్యాల మీద ఆసక్తి ఎక్కువ కనుక వీళ్ళని నాటకాల్లోనో సినిమాల్లోనో చేర్పించండి అని సలహా ఇచ్చారట. అయినా చదువు లేకపోతే ఎలాగా అనుకున్న పెద్దలు వీరిద్దరినీ వాళ్ళ నానమ్మను తోడుగా ఇచ్చి ప్రొద్దుటూరు పాఠశాలలో చేర్పించారట. వాళ్ళ నానమ్మగారు వీరిద్దరికీ ఒక ప్రైవేటు మాస్టర్ని మాట్లాడి అక్కడున్న వీరి చిన్న తాతగారికి వీరిద్దరినీ అప్పగించారట. మరి ఇక్కడైనా వీరి చదువు సాగిందా ఈ పాట విన్నాక తెలుసుకుందాం. కులగోత్రాలు చిత్రానికి పివి శ్రీనివాస్, జమునారాణి పడిన పాట విందాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం కొసరాజు.

100.1 ఎఫ్ఎం గోల్డ్లో పద్మనాభం గారి జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఇక ప్రొద్దుటూరులో సినిమాలు చూడడం మరింత ఎక్కువైందట. టూరింగ్ టాకీస్లు ఎక్కువగా ఉండేసరికి తెలుగు సినిమాలతో పాటుగా హిందీ సినిమాలు కూడా చూడడం మొదలుపెట్టారట ఈ సోదరులు. సినిమాలు చూడడమే కాదు, అందులో నటీనటులను అనుకరించడం, వారు పాడిన పాటలు పద్యాలు పాడడం కూడా చేస్తూ ఉండేవారట. అయితే ఆ సమయంలోనే వాళ్ళ స్నేహితుల దగ్గర సైకిల్ చూసి వాళ్ళని బతిమాలి వీళ్ళు కూడా సైకిల్ తొక్కడం నేర్చుకున్నారట. సైకిల్ నేర్చుకున్నాక ఎలాగైనా సైకిల్ కొనుక్కోవాలని అనిపించిందట. మరి కొనుక్కున్నారో లేదో ఈ పాట విన్నాక తెలుసుకుందాం. పివి శ్రీనివాస్ ఆశలతో పడిన ఆరుద్ర సాహిత్యం విందాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, చిత్రం చదువుకున్న అమ్మాయిలు.

పెద్దవాళ్ళని అడిగితే అసలే సరిగ్గా చదువుకోవట్లేదు, ఇంకా సైకిల్ కూడానా అని అక్షతలు వేస్తారని, మనకెలాగూ పాటలు పద్యాలు పాడడం వచ్చు కదా, విని అందరూ మెచ్చుకుంటున్నారు కూడా. కాబట్టి ఇలా పాటలు పాడి డబ్బులు సంపాదించి సైకిల్ కొనుక్కుందామంటూ బెంగళూరు వెళ్లే రైలు ఎక్కారట. అప్పుడు వారి వయసు 11 సంవత్సరాలు. అయితే బెంగళూరు వెళ్ళాక అక్కడ భాష వేరు కాబట్టి ఇక్కడ మనం అనుకున్నది జరగదు అని వారికి అర్థమైపోయిందట. మళ్ళీ స్టేషన్కు తిరుగు ప్రయాణం అయ్యారట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఈ పాట విన్నాక తెలుసుకుందాం. పివి శ్రీనివాస్, ఎస్ జానకి పాడిన పాట విందాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, చిత్రం డాక్టర్ చక్రవర్తి.

తిరుగు ప్రయాణంలో కృష్ణప్రేమ సినిమా మద్రాసులో నాటి వెల్లింగ్టన్ టాకీస్లో 90వ రోజు ఆడుతున్నట్లుగా ఓ వార్తాపత్రికలో చూశారట. నటీనటులందరూ మద్రాసులోనే ఉంటారని, అందులో

కన్నాంబగారు కొత్త నటీనటులకు సహాయం చేస్తారనే సినిమా పరిజ్ఞానం వీరికి బాగానే ఉండేసరికి మద్రాస్ వెళ్ళి పాటలు పాడితే డబ్బులు బాగా వస్తాయి, సైకిల్ కొనుక్కోవచ్చు అని మద్రాస్ వెళ్లే రైలు ఎక్కారట. అలా పద్మనాభం గారు తన సోదరునితో కలిసి మొదటిసారి మద్రాస్ చేరుకున్నారనమాట. అది కూడా 11 సంవత్సరాల వయసులో సైకిల్ కొనుక్కోవాలనే కోరికతో. సరే, మరో పాట వినేద్దాం.

0: దొంగ అంటే ఎవడురా దొంగడు అనవలెనురా డోము ఒళ్ళు చెప్పరా వ్యాకరణం గొప్పరా దొంగ వాణ్ణి దొరలాగా గౌరవించేదెట్లరా
1: ఎలారా
0: ఎలాగా తదిగిన ప్రక

విన్న పాట జేవి రాఘవులు పిఠాపురం. అప్పారావు పాడిన కొసరాజు సాహిత్యం, సంగీతం ఘంటసాల, చిత్రం పరమానందే శిష్యుల కథ. అలా మద్రాస్ చేరిన సోదరద్వయం వెల్లింగ్టన్ టాకీస్లో కృష్ణప్రేమ సినిమా చూసి అక్కడి నుంచి జెమినీ స్టూడియోకి వెళ్ళి అక్కడ ఎవరూ లోపలికి అనుమతించకపోయేసరికి కన్నాంబగారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లారట. కన్నాంబగారు ఆసరికే రాజరాజేశ్వరి చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి అక్కడ పనిచేసే వారందరికీ భోజన వసతి కూడా కల్పిస్తూ ఉండేవారట. ఈ సోదరులిద్దరూ కన్నాంబగారింటికి వెళ్లేసరికి ఆవిడ వీరిని తల్లిలా ఆదరించి ముందు అన్నం తినండి అంటూ కడుపు నింపారట. ఆ తర్వాత వీరి చేత పాటలు పాడించి బాగా పాడారని మెచ్చుకుంటూ వారప్పుడు నిర్మిస్తున్న పాదుక పట్టాభిషేకం అనే చిత్రంలో ఓ బృందగానంలో పద్మనాభం గారికి అవకాశమిచ్చారట. సరే,

ఆ విధంగా చిత్రరంగంలో అడుగుపెట్టిన పద్మనాభం గారికి అడపాతడపా వేషాలు, గాయకుడిగా బృందగానంలో అవకాశాలు రావడం మొదలైంది. ప్రముఖ నటులు శ్రీ సిఎస్ఆర్ గారు తనతో పాటు నాటకాలలో నటించడానికి కూడా తీసుకెళ్తూ ఉండేవారట. ఇలా 1945-46 సంవత్సరాల్లో, అంటే తనకు 14-15 సంవత్సరాలు ఉన్నప్పుడే సినిమాల్లో నటించడం ఆరంభించి, తక్కిన హాస్యనటులకు ధీటుగా నటించడానికి తనకంటూ ఓ ప్రత్యేక శైలిని, హావభావాలను ఏర్పరచుకుని, పాతాళ భైరవి, అప్పుచేసి పప్పుకూడు, ఇద్దరు మిత్రులు, భార్యాభర్తలు వంటి చిత్రాలతో మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పద్మనాభం. కార్యక్రమంలో ఇప్పుడు ఇద్దరు మిత్రులు చిత్రానికి పిఠాపురం స్వర్ణలత పడిన కోసరాజు సాహిత్యం విందా. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

1964 సంవత్సరంలో రేఖ అండ్ మురళీ ఆర్ట్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి దేవత పొట్టి ప్లీడర్ శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న నిర్మించారు. ఈ మర్యాద రామన్న చిత్రంతోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా తొలిసారి పరిచయమైనారు. 1968 శ్రీ రామకథ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. ఈ విధంగా తన నటనా వృత్తితో పాటు అదనంగా 8 చిత్రాలకు దర్శకత్వం వహించారు పద్మనాభం. 1969 తేట తెలుగులో రామాయణం రచించిన మొల్ల జీవిత చరిత్ర ఆధారంగా కథానాయిక మొల్ల రూపొందించారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం కూడా లభించింది. ఈ విధంగా పద్మనాభం గారు నటుడిగా, నిర్మాతగా, దర్శకులుగా తన ప్రతిభా పాటవాలతో ప్రేక్షకుల మెప్పు పొందారు. మరి కార్యక్రమంలో చివరిగా కథానాయిక మొల్ల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాశరథి సాహిత్యం, ఎస్పి కోదండపాణి సంగీతం విందాం.

రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో మహిళాభివృద్ధికి కందుకూరి సేవలు శ్రీ పి బాలుగారి ప్రసంగం ప్రసారమవుతుంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాం.